షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఇస్లామాబాద్ అండ్ చాండ్కా మెడికల్ కాలేజ్ లాడ్కాణి చెన్న ఎంబీబీఎస్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లెప్రోస్కోపిక్ సర్జన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ చాండ్కా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లాడ్కాణం ఇతి చిన్న కబ్జీ మోకా యాని బవాసీర్ నవాసీర్ ఫిస్టులా హైడ్రోసెల్ పిత్తేజీ పత్రి సోజ్ అపెండిక్స్ జో